సుమారుగా 30 నియంత్రణ కన్నా ఐదు రాష్ట్రాలు ప్రాంతంగా ఉన్నది. అయిపోయి అసహిత సఫలతాన్ని ప్రాప్తంగా సరిగ్గా నియంత్రణ శ్రీ

0: సమాచారం సమాచారం నాకు పదార్థం నాకు పదార్థమంటే కావసం సంస్థలో ఉద్యోగం భవిష్యత్ ద్వారా
1: సర్వీస్.